0: ఐరన్ స్టోర్ హాలాని హోల్సేల్ డిపో ఎ నేమ్ టు బి ట్రస్టెడ్
1: సరియా గార్డర్ టీఎల్ ఏంగల్ చేనల్ పట్టి లోహి దర్వాజా సిల్వర్ జా చౌక్ సిమెంట్ రేతీ క్రేష్ ఐ రంగ్ వగేరా బాజార్ కా బారియ దస్తయాబ్ ఆయిన్
0: హాని యచు మెహరాన్ ఐరన్ స్టోర్ నజ్ద్ బలోచ్ పెట్రోల్ పంప్ నేషనల్ హైవే హాలాని
1: రాబ్తే లై ప్రొప్రైటర్ గులాం నబీ ముగల్ 03003204372 ఐ 02424601000
2: खूबसूरती का असल राज सिर्फ दी स्किन ब्यूटी क्रीम इसमें मौजूद विटामिन ई बीड्स और जदीद माइक्रोबीड्स फॉर्मूला आपकी जल्द को बनाए चमकदार सिर्फ दो दिन में डार्क स्पॉट्स को करे फेड और दे कुदरती असली ग्लो दी स्किन ब्यूटी क्रीम असली ग्लो हर दिन का शो
3: दिस प्रोग्राम इज ब्रॉट टू यू बाय
4: बैंकल हबीब रिश्ता
5: खुशखबरी जर्मन होम्योपैथिक क्लिनिक सामू वदन बोटा पेट्रोल पंप कोटली कबीर रोड मेरापुर कराची इस्लामाबाद जो मशहूर डॉक्टर मंजूर हुसैन DHMS सिंध RHMP इस्लामाबाद होम्योपैथिक फैमिली फिजिशियन सीनियर लेक्चरर नवाबशाह होम्योपैथिक मेडिकल कॉलेज नवाबशाह हर अरबा खमीस जुमे छंछर आचर सूमर ते सुबुह 10 खां शाम 5 वगे ताईं मरीजन जो इलाज कंदा आहिन हर जुमे छंछर आचर ते बगैर फीस जे चेकअप कयो वेंदो याद रख मरीज